నమో శ్రీ ప్రభుదీప నారాయణం. నౌ ఓం నమో శ్రీ ప్రభుదీప నారాయణ. ఓం నమో శ్రీ ప్రభుదీప నారాయణ. టచ్ యువర్ ఎల్బోస్ ఇన్ ద ఫ్రంట్. ఓం నమో శ్రీ ప్రభుదీప నారాయణ.

గగన సదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్.